0: బప్పా దురువే బల్లవ.
1: కేనవి దర్ఫళ
0: అళుగుండు బేను బప్పయ్య మీకు యాదే.
1: ఏంత ఓకే అవా కేయాదే బప్ప మేషిన్ అవా కేయా
0: దుంఫతుకే ఇస్తియోమాలు కూరుము అంగాగి కెన్సర్ జే హితుగే బలిత జే స్ట్రోక్ జే ఫుప్పా మేగే కెన్సర్ జే నేవాలా నిజాముగే బలిత జే గొహరుగే కెన్సర్ జే టైప్ 2 డయాబెటీస్ జే
1: కీపే బప్పేత్ కేయాదిని
0: కొక్కయ నుఫెన్న గొత సిర్రుం బప్ప సిగరెట్ బోకం ఇంగే కొక్క కొక్కయ వస్విస్ దువా కొక్కు వరద్ దెరవే బప్ప సిగరెట్ బోతే
1: దరఫ్లా బప్ప దెందు వాహకస్ దం ఫతే ఇస్తమాల్ నకరాన ప్రామిస్ ఇంగే
0: కొక్కు వరం ఉఫావిచ్చ
2: ದಿವಿಹಿ ಎಫ್ಎಂ ಮುಂಗೇನಿಸ್ತೇನಿ
3: ವೈರಲ್ ವೈಬ್ಸ್
4: ಏಕೆ ಗೊಯ್ಕುತು ಮಗ್ಬೂಲ್ ವಿಫವ ಲವತಕ ಏಕೆ ಚಾರ್ಟ್ ತೌಗೆ ಎಮ್ಮೆ ಟಾಪ್ ಲವತಕ ಅದೇ ಮಿನೋನಸ್ ಏಕೆ ಪ್ಲಾಟ್ಫಾರ್ಮ್ ತೌಗೆ ಎಮ್ಮೆ ವೈರಲ್ ಲವತ
3: ವೈರಲ್
5: ವೈಬ್ ಕೊಮ್ಮೆ ಹಫ್ತಾಗಿವೆಸ್ ಆದಿತ್ಯ ದೋಹುಗೆ ಮೆಂದುರ್ಫಹು ದೇಜ್ಜಹಾಯರು ರಿಪೀಟ್ ಹೋಮ ದೋಹುಗೆ ರೇಗಂಡು ಇಗಾರ್ ಜಹಾಯರು ಅದಿ ಅಂಗಾರ ದೋಹುಗೆ ಮೆಂದಮು ಬಾರ ಜಹಾಯರು
2: ವೈರಲ್ ವೈ ಹಮಯಕಣಿ ಮೋದಿ ಹೇಕೆ ಮೆಗಾಹರ್ಟ್ಸ್ ದಿವಿಹಿ ಎಫ್ಎಂ
3: ಹಿಮಬಿ ಜಹಿಫಾವಾ ಮೀಹೆಗೆ ಫರಾತುಂ ಎಹಂ ಮೀಹಕ ಬಲಿ ಫೆತುರುದಾಣೆ ಮುದ್ದತಕಿ ಕೊಬಾ
6: ಬಿಹಿನೆಗುಮ್ಗೆ ಹತರು ದುವ ಸ್ಕೂರಿಂಗ್ ಬಿಹಿನೆಗುಮ ಫಹು ಹತರು ದುವಹ ಹಮೆಯ ಬಲಿಜಹಿ ಫವಾ ಮೇಹಾಗೆ ಫರಾತುಂ ಎಹೆಂ ಮಿಹುಣ ಬಲಿಫೆತುರುಮುಗೆ ಫುರ್ಸತೋವೆ
7: ಹಿಮಬಿಹಿಗೆ ಅಲಾಮತೆ ಫೆಣಿಜನಮ ಲಸ್ನು ಕುರವ ಸಿಹಿ ಫರುವ ಹೋದವಾ

ఎవరై ఎబహి కాఫిర్వి మీహు మఖర్వెరి నుబే రేవుంత రేవూవే. అల్లో ఎవరెంగి రేవుంత బాపలు పురవ్వ ఎవరెండ కెహిలిబేన గుత తద్బీరు పురవ్వి. అల్లోహి మఖరు వెరి నవ్వురే తద్బీరు పురవ్వం మొడు రసలాంగే.

అది మలాయికతున్నాయ్ నబియున్ని ఇలాహుంకంగా హదాగిన్ ఉళుమక ఎమీహకు తియబా మీహున్నకం అమురు కురుమెవ్వెసినతే తియబా మీహుం ముస్లిముంకంగా విగంతిమ్మ ఫహు కాఫిరుమం ఎమీహకు తియబా మీహున్న ఫహే అమురు కురాణి.